లై కత్తి పైసను ఇన్ని హిడినే పిక్కర్ చూసుదు ఇన్ని హిడినే పిక్కర్ చూసుదు మో రాజా హుసి తిని పోని తిన రాణి ఉన్ని చోటి ఖాండో చుట్టి కహాని బనౌల పీసే సామి కరి కరి విషయ దిని కసు తిన్న ప్రాణి అప నచ్చాం న పర పర చాని చాని మన నచిక ఆకా కిన హుచ పాని పాని పోస ఠాంకి తె గచ్చ అప సుని పోహకి మన మిల సతి మల రోజ్ ని పోహకి.